0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్.
1: You were listening to a ragam thanam pallavi by Dr. Dwaram NVJ Lakshmi. She was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeeta karyakramamlo vadyagoshti vintaru. Nirvahana Shri Yemani Shankara Shastri.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. Listen to a Carnatic classical ensemble conducted by Shri Yemani Shankara Shastri.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ ఈమని శంకర శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఈమని శంకర శాస్త్రి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
2: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena Recital by Sri Mokkapati Nageswara Rao. Mridangam support is by Sri Dandamodi Ramamohan Rao. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ దండముడి రామమోహన్ రావు. ఫస్ట్ లిజన్ టు తెలిసి రామ చింతన ఇన్ పూర్ణచంద్రికా రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కార్యక్రమంలో ముందుగా తెలిసి రామ చింతన పూర్ణచంద్రికా రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ మేరు సమాన ఇన్ మాయామాళవ గౌళరాగం సెట్టు అదితాళం త్యాగరాజస్వామి కీర్తన. మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాచక చేరి వింటున్నారు. కార్యక్రమాలు ఇప్పుడు మేరు సమాన మాయామాళవ గౌళరాగం అదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ తుమ్ దుర్గే ఖండ ఏకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ తుమ్ దుర్గే ఎన్ రా శ్రీరంజని సెట్టు ఖండ ఏకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దురుసుగా, సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You are listening to a Carnatic classical vocal concert by Srimati G. Srividya. Srimati Srividya continues her concert with a composition of Shyama Shastri, Durusuga, in Rag Saveri set

0: కార్యక్రమంలో చివరిగా వినండి. కాపీ రాగంలో జావళి పరులన్న మాట నమ్మవద్దు రూపక తాళం.
1: శ్రీమతి శ్రీవిద్యా కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఏ జావళి పరులన్న మాట నమ్మవద్దు ఇన్ రాగ్ కాపీ సెట్ రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal concert by Srimati G. Srividya. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH, anytime Indian music.